0: ఇదొకేగాడు దివేహి ఎఫ్ఎం. దివేహి ఎఫ్ఎం దివేహి నాయకు.
1: హిగ్గ్యామ్ అడుతక ఎహామ హిగ్గ్యాము మ్యూజిక్ ఆయకు నోది హేకెర్ మెగాహర్ట్స్ దివేహి ఎఫ్ఎం.

0: పదవి సారాయి.
1: బాబా అడుగుతున్నే ముందు దునియా విషయ ఫ్రెండ్ తెరియనగా

ఇతన దతృకురా భయకువే అది ఎవరిన్న ఫెంగెనిస్దే మీహా వాళ్ళు కారియ ఫొనువే అది ఏనా బాలిది వాళ్ళ తిరుకొఫ యూసుగె ఫాను వాళ్ళున్నగాఫా బుంజె ఏ హురి ఉఫలెగ్గె బొడుకమాయ్ మిహురి కుడ ఫిరెహెం కుజ్జకె దెం వ్యఫారి ముదలెగ్గె గొతుగా ఎకలే ఫాను ఫొరువా రక్కా కొఫువే అల్లాహి ఎమీహుం కురా కంత మొళద్దెను ఒడిగింవా రస్కలాంగే.

0: స్మితురా ఖబరు హోదము.
1: సాహిబా బాగు తోమా వెచ్చా రంగడు తిపుని సాహిబా నేను కొడుకు ఎబ్బజే మీ రంగళు కొల్ల లైబ్రరీ రంగళు కొల్లం ఎబ్బజే ఫోమెట్ కొల్లా కాలం రవి గేమ్ ఓన్ మీ హఫ్తాగే షోగా రవి ఆ కమకి షహుమేణ లిబుణ వరబుడు కొల్లె షహుమేణ ఫరాతం హమదే అది ఏ కొల్లె మసక్కత ముడి ఆ కమక
2: దేంగ మీంది అనే లైట్నింగ్ బ్రిలియన్స్ కియా
1: హా ఎబ్బ బబ్ ఓకే వాణనే
2: సెంట్ ఫుల్ యొక్క
1: రవి దెన్ ఫిల్మ్ దాయిరా గవాహక దక్కాలా ఇరు ఆముకు కొమ్మె మీహకు మీ బుణాని మీ సాధక షహూ దండ దెన్ షహూ దండని మీ అలా నుక్మగె మీ ఒడే దాయిరా గోళే గిన ఫండాను ఎమ్మెస్ ఎమ్మె ఫురితమ దెమ్ మసెకె కురం బేణుమణి కాకాయకుం హెణుని అదెమ్మెస్ మసెకె కురాణి కాకాయకుం హె బుణె ఫియా బుణాని రవి ఫారూగె రాజ్యగా మిహారు మీ కొరియరము కన్న ఫండాను అసుత ఎహమణి ఆ మగ్గిన ఫండాను మీ షోయంగా గిన ఫండాను సమ రవి యాకో మసెకె కొల్లం బేణుమణి దేమ మీ రవి ఎగొత మిహారు మీ అలా నుకుమెగెం ఒళే దాయిరాగె పుదిన బలార అది మసెకె నుకురవే ఫండాను మసెకె కురం బేణు వాదె నూని ఆ కొఫ్ఫహురి అదే స్కురం బేణు వా ఫండాను నకి కొబ ఎమ్మె ఫండాన కషహు లిమిటెడ్ నుకుర రవి గెలిస్తు బోడు ఏమని
2: అనే మీ మసక్క నుకురణ ఫండాను సిబోళే అనే మీ డిసిప్లిన్ బాగా పసుకుని అనే మీ ప్రొడ్యూసర్ కసుగు విధానికి వెళ్ళము గట్టగా బాగా పిసిన ఇక ఒక ఆ కుదిన్న ఫుర్సత్ దీను ఎయి హమ ఫస్ట్ ప్రయారిటీ
1: కురే విఫ ఇక మొక రవి వేస్ కురం బేను వామి
2: ఆ
1: ఏగో తమ్మి పోనే
2: ఏయింగ్ అస్తు పోనే
1: కురం బేను ఇజ్జా కొఫ హోరి అమ్మే నాకు
2: అది ఆ
1: దెన్ మీ కురియం ఎత్తాగవేస్ ఎగొత కూరం బేణు వాది కీ వెగెంతో మీ ఫన్నాను రవి కముదని
2: ఎగొత మీ ఫాహగ మీ ఫాహకంగా సామి జలీషాను మీ అనే గానాగ మీ రియాజ్ కే బ్యాక్ కొడుకే ఈ యాక్టర్ వస్తుంది మీ ఎక్టు కూరం హమ్మ వర పెషనేట్ మీ డైరెక్టర్ హ్యాపీ కూరం ఏనగ పర్ఫార్మెన్స్ ఇతర రంగాలు కూరవేణి డిస్కస్ కురుమా మీ ఐడియాస్ కురుమా ప్రిపేర్ అవేగింగ్ అవుమా మీ వరం అణింగ్ నుఫెన్న కమింగ్ అసు మీ దాయరాగ గినఫార్ మీ వాగోతికి ఏన పేను స్టార్ అక వాకరే ఏన పేను ఎక్టర్ ఎగ్గి గొతుగాను ఉన్న సో బైఫార్ మీ అల్లం నొక్కుమే కుదింగ్ నొక్కుండని గినఫారం మీహం వెఫుండనిసి అనే మషూరువా కొనుకున్నని క్రాఫ్ట్ మీ ఎక్టింగ్ ఏ మసక్కింగ్ ఇతర రంగులు ఫుల్ ఆధారకరణ మధున్నమ వేసి బోళే కాదు అనే దెన్ ఈ బోళే మిహారు ఏనస్సుం షారిఫ్ నెరుని ఏన వేసి బేణు వేబ మీ గీన మసక్కెత్తకే కూర ఏను స్పేను వే అమ్మ ఎక్టు కూరవే క్యారెక్టర్స్ ఏను కూలం ఇక ముఖ అమ్మ ఇన్ ద సేమ్ టైమ్ ఏను బేను వే బ్యావర్ డైరెక్టర్స్ ఐకి వర్క్ ఆఫ్ ఎ ఫేమ్ విస్ ది బెంగ్ విచ్ ఈస్ నాట్ బ్యాడ్ ఇకం విస్ కూరం వి ఇకం ఇక్క చూస్ కురుముగా ఓకే తి ఉన్నతి క్యారెక్టర్స్ కూడా ఫాన్ ఇక ఏం ఇబ్బదేవే స్టార్డమ్ ఫాలో కూరా హిసాబు ఇక ఎక్టో యొక్క విజయం ఏనకు చూసుకురే ఏనకు పర్ఫార్మెన్స్ దిక్కేనే కాదు విశాయక అనే అడుగుండ బెదిసేసి ఉన్నాను ఫిల్మ్తో వర మీ කමුණු දා කෙරෙක්ටර්ස් කුල එහම් මෙබුණා ඉනිශල් ස්ටේජ් ඒකද වාගතකික් ගෙන ඩරෙක්ටරුනෑක මසක්ක කුරම් සේහම ගොත බේනුව පූරියම එබහර හම වර මීහම් කාරගතුමන්නේ ගොල මේ බුණම් බේරුන්වා ෆිල්මොස් එකමක එකම සති කුරේ පෙවෙස් ම තජුරි බයි ඒගෙන් වෙස් කුරන්නවා ඇතක්කම දස්වේ මී ඒගොතන් මිබුණේ ද එක මිබුණහින් ජල්ලයකි ජලීශාන්නකි ඇස්සුක මිහ අතන මිදිමාව එම්ම ප්‍රිපයාඩ් එක කොස්තු ඒනම් පුදේරක මේ කම අනක නොද ජිබුහොරි මී යා ඒගොත බයාා ඒනම් වරරං අලු දෙන් ගනාග දෙංගොක්කුරමී අම කුඩ පුද්ජෙන් අධයනේ සෝලාහරු මියහරු වානි කන්නේ ආරික් කියන්නේ ආරික්කකි විසම වර සප්‍රයිස් එමිහුගේ බෑතක මක බොඩ බිස්නුවන එකම ලිබේ කුඩ වගුත්කොළො හම මෙමොරබල් පොහොමන්සින් එනතින් දේන ගෑග සිබෝර එක ලිබ හම නොලජ සිබෝරි පේෂන්ම සිබෝරි අනෙක්කා මී ලියම්බ සින්ට්‍රස්ටි බෝරි එම අයිතිංක් ඒන මී කෙරිය පෝසි කොෆීයාම He has a bright future. Ene ki girl said they are ki samo Colombia.
1: Emi ma mi Ravi ge rau mi bada denenge. Ravi ge visnu horuge ema ummid kurani ama kuriyan wetta ge sam mi gota shahume go ala fi asati gota me ba ka dakka la ge me kolala lave ki ala ina me ge go sika kan kan kuran anna ne kam ge. Ar ufa vich patta ma den kuriyan oti ama varan hasama sekate ke kurim vich faha kol left kana kahala. ජෝන්ඩර ගෙච්චක එවිස්වර ඉන්තිසාර කරන් නෝල්ද බෙස් රවී දෙක සෝම හම මිදින් තවත් කබූල් කොමි කොළන් ඇස්තන සෝමචරව මයිසබ මිහත්තාගේ ගේමොන් ෝස් නිමලක් වකලා නහත්තෑ සම මුනිිසුම් ගේ දාරම් පහ කොල ඉතුරු ෆන්නාන කයකීක ගේම්ස්තකායකීක ශහෝ බද්දව කොල්ලන්න ස්ලාම්ල.